0: మన నవరాన భోగబాయి
1: రాజాన భోగబాయి మన నవరాన భోగబాయి
0: నగ నగ నగ
1: సగ సగ సగవై
0: నగ నగ నగ నగ నగ
1: సగవై సగవై సగవై
0: నవరాన భోగబాయి
1: రాజాన భోగబాయి
0: నవరాన భోగబాయి
1: రాజాన భోగబాయి
0: నవరాన భోగబాయి
1: రాజాన భోగబాయి
2: मराठी चित्रपट गीतांच्या कार्यक्रमातलं यानंतरचं गीत ऐकूयात. माणसाला पंख असतात या चित्रपटामधलं लता मंगेशकर यांनी गायलेलं गीत. हे गीत आहे पी सावळाराम यांचं, संगीतकार मीना खडीकर.

నిర్మాత ఎఫ్సి మీరా, షమ్మి కపూర్, శంకర్ డిక్సన్, లేక్ టండన్, ఎన్ని బరే సినిమా ఇకత్రకిలే. త్యాత్ ప్రొఫెసర్ తర్ హిట్ హోతాత్, త్యాంతాత్ పుస్త సినిమా హోతా ప్రిన్స్, జ్యాత్ షమ్మి కపూర్, వజంతిమాలా, అజీత్, హేలన్, హసరత్ జైపురి, ఫారూక్ కైసర్, ఎన్ని గాణీలు లేవుతి. సర్వాత్ లోక్ప్రియ అజునహి హసరత్ పేణి, శంకర్ జైకిసన్, ఎగ్దా లండన్లా గెలి హోతే. आणि एका हॉटेलमध्ये बघत असताना एक तरुणी खूप जवळून गेली आणि शम्मी कपूर तिच्या ड्रेसकडे बघून म्हणाला, आणि त्यावरून ते गाणं त्यांनी दिलेलं होतं. बदन पे सितारे लपेटे हुए